యమునా కీట మంద మంద గతి చలి జాత వర్ష భాన దురాలి లచకత తీరత చరత పాంక చిత వన అతి ప్యారి చంద్ర చమక చపలాసి చమకత చంద్రముఖీ రాధారా ధారాధా యమునా కీట మంద మంద గతి చలి జా వృష భాన దురాలి లచకత తీరత చరత పాంక చిత వన అతి ప్యారి చంద్ర చమక చపలాసి చమకత చంద్రముఖీ రాధారా ధారాధా యమునా కీట మంద మంద గతి చలి జా వృష భాన దురాలి రచకత కీరకత చలత బాంక చిత్వన అతి ప్యారి చంద్ర చమక చపలాసి చమకత చంద్రముఖీ రాధారా.